ఉల్లాకుట్ట సిబిసి ఒక తత్వం పేపర్ లేదు ఇన్నుయిట్ ఒకే తత్వం నూన్ హలో మత తాకో ఇన్నుయి నూనె జ్వామి ఒకటి మజింగిట్ కట్టి మన